రిన్నకీ తనవస్కం గయ్యాయ్ అది దతిహాలుగా ముదాహేద కొంగుళే మీహున్నె అది రుళి మథకుం హిఫహట్టా మీహున్నె అది మీసకున్న మాఫ్ కురా మీహున్నె ఇహ్సాన్ తిరిందెకె అల్లాహు లోబి ఒడిగెంవే.

అది మరువుమం ఎదేఖంగా ఎబహీ షహీదుమం ఎదే భయఖంగా హమ కషవరం వెస్ త్యబామీహుం వీముయ్ ఎయి త్యబామీహుం ఎ మరా బద్దలు కుర్మగ కురీగే ఫహె మిహారు త్యబామీహుం లొలుం దెకే హాలుగా త్యబామీహున్నం ఎకంత ఫెనిజ్జకం కషవరే.

ఎవరే అల్లాహుగా హజరతుగావని దరజతక కషె అది అల్లాహి ఎవరెం కురా కంత మొళ బల్లవా ఒడిగింవా రస్కలాంగి.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహ్. నమాదకి ఈ నమాద గుళిఫావా హురిహా కమెగ్గా మ్యాక్కమా మతివరికం హురి అడుకమి నమాద కురవే ఇంతిజారియకి మతివరి ఇంతిజారియ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీత్ కురవ్వని తెబామ్యుంగి తెరే మీహకు నమాదట్టక మిస్కితుగా నువత ఏనగి ముసల్లాగా కురా ఇంతిజారి ఏవిస్ ఏనెట్టక నమాదు గుతుగా లేవిగిన దాని ఏంకము మీహకు నమాదిగ్గి ఉమ్మీదుగా నమాదు గుతు అను కురీగా ఏన మిస్కితుగా మడుకురా మడుకురుం లేవిగిందని నమాదుగి తెరే ఏ కితెమ్మె గిన ఒగుతెక్కముగా విస్ ఏం రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ హదీత్ కురవ్వని ఏనగి అహులుంగి క్యారియం ఏనగి మసక్కతం ఏనగి దిరుడుమ దియుం మనా విఫా ఇవని ఏన నమాదక్కురి ఇంతిజారి ఏంకము ఏనెట్టక నమాదు గొతుగా ఇకం లియవిగిన్ దానితి హమ ఎహమ్మె రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీత్ కురవ్వని మీహకు ఏనా నమాదు కుర్ మఫ్ఫహుగా ఏన నమాదు కురి తాగా మడుకొగ్గిన్ ఇంకమవ్వానమ ఏన హదస్వరినువే నువత మీహక వాహక దిక్కుంగ శోభం ఏనగి దిక్కురు మెదు కండాలేఫా నువాకమవ్వానమ దిక్కురు కురుమతి ఏన ఇంహా హిందకు మలాయికి బీకలు ఏనయ దువాకొద్దెము గిందవానితి ఇబేకను విదాళము గిందవానితి అల్లాహుమ్మగ్ఫిర్లహ్ అల్లాహుమ్మర్హమ్ ఏ అల్లాహ్ ఏనాయ ఫాఫుఫుస్సవాంది ఏనాయ రహమెల్లవ్వవాంది ఏంకము అడుగుమెన్న నమాదట్టక మికురవే ఇంతిజారియ కీవస్ నమాదుగి ఉమ్మీదుగు అడుగుమెన్ మితిబే తిబుమ కీవస్ ఏ నమాదుగి కురింకముగా వ్యస్ అది నమాదుగి ఫహుంకముగా వ్యస్ ఏ మలాయికె బేకలుంగి దువా అడుగుమెన్న లిబిగిన్ దానికము ఏ బేకలుంగి దువాఫులకి ఏ మోమిన్ అళాయ ఫాఫుఫుస్సవాదివుమష అది ఎమూమిన్ అళాయ రహమెల్లవుమంగది అల్లాహ్ హతుగా కురేముందా దువాయకముగా ఇఫాలు ఏంకము మిఫద మతివరి ఇతం మకామక దివుమట్టక మిఫద మతివరి ఇతం మకామక వాసుడు మట్టక నమాదం అడుగుమెందే అహమ్మియతు ఇతురు కురం ఎబజే ఏంకము నమాదట్టక ఇంతిజార్ కురుమకి ఎయి వరం ముహిమ్ ముఖమే వాఖర్ దావాన అల్హమ్దుల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.

0: నారుకడి మెందురు బారకడి తెరేసినట్టు మీ దీనుకాడు.
1: కీరిత్ గురువాన్ దివే తర్జమా మీదుగనిస్తేని సూరత్ ఆల్ ఇమ్రాన్ సతేక దిహవన ఆయతం ఫషాగిన్ ఎ సూరతుగే సతేక ఫస్తులస్ అవ్వన ఆయతుగె నియల తర్జమా విదాడు దివ్వా ఫౌని డాక్టర్ ముహమ్మద్ హనీఫ్.
2: بسم الله الرحمن الرحيم
3: رحمن وانت رحيم وانت الله جه اسم فلم فشاغنمه
2: كنتم خير امه

మిదునియేగె హయాతుగా ఎవరెన్ ఎబహీ ఖాఫిర్వి మీహుం హేద ఖురా ఇచ్చెగ్గె మిసాలి ఎ వైరోళీగా గద ఫినికమెవ్వ వైరోళి ఎవరింగె అమిల్ల నస్తకం అనియాకుల బైగ్గె దండ జహి ఎ దండు హలాకు కొల్లి వైరోళీగె మిసాలి అల్లో ఎవరిన్నకం అనియాయ నుకురవ్వతే అది కీత్ ఎవరింగె అమిల్ల నఫ్స్ దక ఎవరింగ్ అనియా కురనీయే.

ఎవరిన్నకీ తనవస్కం గయ్యాయ్ అది దతి హాలుగా ముదా హేద కొంగుళే మీహున్నే అది రుళి మథ కొంగ్ హిఫహట్టా మీహున్నే అది మీసకున్న మాఫ్ కురా మీహున్నే ఇహసాన్ తిరిందెకే అల్లాహు లోబి ఒడిగెంవే.

అది మరువుమంగ్ ఎదే ఖమ్గా ఎబహీ షహీదుమంగ్ ఎదే భయఖమ్గా హమ కషవరుం వెస్ త్యబామీహుం వీముయ్ ఎయి త్యబామీహుం ఎ మరా బద్దల్ కుర్మగ కురీగే ఫహె మిహారు త్యబామీహుం లొలుం దెకే హాలుగా త్యబామీహున్నం ఎకంత ఫెనిజ్జకం కషవరే.

ఇమా ముదల ఖయానా తెరువుమకి నబీ బే కలకం ఎక్కమెన్నూనే అది ముదల ఖయానా తెరువా మీహా ఎమీహకు ఖయానా తెరివి తకిచ్చాయిగే ఖయామె ద్వహం ఎకలాంగ హజ్రతం అన్నానితే దిం కొమ్మె నఫ్స కమ్మె ఎ నఫ్సిం హోది కమెగ్గె జజ ఫురిహమయ లిబి దివ్వానితే ఎవరెన్న బే ఇన్సాఫ్ నుకురవ్వాగుతుగే.

అది త్యబామీహున్న రహ్మెల్లెవ్వు మట్టక త్యబామీహుంగే కురిమతీగా వాతనాయి త్యబామీహుంగే ఫహతుగా వాతన బిరువెతివే రక్కాతిరి వాషే ఎవరెన్నం అంగవాఫి నమ ఎవరెం ఫురగస్ది ఎంబురిదే.